శ్రీశనైశ్చరకవచ స్తోత్ర మహామంత్రస్య కాశ్యప ఋషి అనుష్టుప్ ఛందః శనైశ్చరో దేవతా శం బీజం మాం శక్తి.

శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణ కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే వికటః పాతు మూరు మే ఘోర రూపవాన్ జానునీ

సమత్ చితిహి జ్ఞానమయో సర్వాన్ కుంకుమాక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత మస్తక.

పరిహారైన చారు కీర్తితం విరాజితం ద్వారక విహారమం పూజారి సూర్యలోచనం భూరి మేరు ధీర మాదికా